0: సత్యనారాయణ భగవాన్ కి
1: జయ.
0: సో దిస్ ఇస్ డివైన్ భజన్ అవర్ హోలీ గురుజీస్ ఇన్ అవర్ హార్ట్ డివైన్ ఫ్లవర్ ఈస్ కేమ్ అవుట్ అండ్ హీ రోట్ ఇన్ బుక్ అండ్ దిస్ భజన్ ఇస్ ఇన్స్పైరింగ్ టు భక్తాస్ ఓ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మేక్ యువర్ ఫ్యూచర్ ఇన్ ప్రజెంట్ దేర్ఫార్ వేక్ అప్ రిమెంబర్ యువర్ డ్యూటీ అండ్ ఫుల్ఫిల్ యువర్ ధర్మ దట్ ఈస్ హ్యూమన్ లైఫ్ గాడ్ ఆల్వేజ్ ఈస్ దేర్ ఓమ్ని సెంట్ అండ్ ఓమ్ని ప్రజెన్స్ ఎవ్రీవేర్ బట్ వి నీడ్ టు ఫీల్ అండ్ బి డివోటీ బి డివైన్ లైఫ్ సో దిస్ గ్లోరీ ఆఫ్ ద గురుదేవ్స్ పరంపరాస్ యోగీస్ రిషీస్ అండ్ ద గైడింగ్ అస్ ప్రొటెక్టింగ్ అస్ అండ్ గివింగ్ ఆల్వేస్ ద డివైన్ పాత్ టు అస్ సో వీఆర్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ దట్ వీఆర్ హియర్ అండ్ వీఆర్ థింకింగ్ ఆల్వేస్ టు విషు గురుజీస్ హెల్త్ హెల్త్ ఈజ్ ఫస్ట్ వెల్త్ విదౌట్ హెల్త్ విదౌట్ గుడ్ హెల్త్ ఈజ్ ఆల్ వెల్త్ ఈజ్